0: సంపత్తుదం పులి పచ్చ పైరవాడు సిరి సంపత్తుద ఊరు సత్య ధర్మద మూడు ఉంది కేంద్రం మాతెల బిరలతో జానోవే బంగాడిద ఊరు బంగాడిద ఊరు ఇని కనుక వెలగుందుండంచ కేంద తులువప్పన ముండద కుంకుమేంచ ప్రకాశమానుంది వెలగుందా అత్తన నేసర దేవరు ఉదితమన్నగా ప్రకాశమానైన పొల్పుని ఈ భూమికి ఎంచ పాడువేరా అంచెని బంగాడిద ఊర్లో ఇని కనుక వెలగుందుండు పండ్ల తప్ప ఇందు సంతోషద విచార మల్ల ముందసంజి తరకేరుడన్న మల్ల మండటంజుకుల్లోడని యోగ్యత దిక్కుడన్న అత యోగల కొన్ని భాగ్యల ఉంటున్నాడు
1: ఖండిత
0: యోగవు మల్ల పట్టదమనిటికులను వేయన పాలుగు యోగ భాగ్యవు కొన్ని పొన్నను కైపత్తదు సాంసారిక జ్యోతిక జోకులేని పడని వస్తున్నావు భాగ్యాన్ని నన్ను వస్తున్నాయి నేటి మాతల నెమ్మదిని కుడుతున్నావు ఇంక ఇందు ఎన్న సంతోషద విచార అంచెంద సత్య ధర్మద బూడైన తుయ్యరవల్య నమ్మూల మాత ఆప్న కార్యక్రమ తీరవల్య అంకాయన కోలకంబుల నేమన్నడావని ఇందు ఆజాగిడ ఆపనపుర ఇందు బంగాడి సీమేడు సేరుదు ఆపనం ఇందు సంతోషద విచార నరమణగి ఇల్లు నాగగు బణ బెమ్మెరుగు గుండ దెయ్వలుగు మాడ ఒంజి రీతిద ఒంజి స్థానమానను కొరుందు ముగర్తద పాత్ర కేందు వీరు వర్మకు జయవడు పన్నగ ఉడల దింజిద బత్తు మాతెర్ల పుగేరియరిందు వంద ఎత్తరద ముట్టుకు ఏర్నైలత్తు దూరియర బండదు తిట్ట ముట్టుకులో చెప్పనయానత్ దేవేరు కొరన ఆయుషుడు ఎట్టు రీతిడు ఆల్విక కొరందు బత్తి నెడద ఈ రీతిద జయఘోష క్షేణను పరందుల్లే బండలు తప్ప ఇందు సంతోషద విచార చావడికి ప్రవేశాతులు ఏరైనా తోడు ఏరవు.

తన పండురపురుడు పదమూడు మైల దూరుడు మంగళవేడే అని పురంజూరుండు. అల్ప అస్పర్శన కులోటి పుట్టిన చిత్తని చోఖామేళే అంత ఆయన పుదారు. ఆ దిక్కే తన దిక్కోళెల్ని తొందు ఆటి తింగుళుడు కార్తింగుళుడు ఏకాదశి తాని పండురపురకు పరిపే ఆభిమానది మురుకుదు మే మదప్పే పాండురంగా యాన అస్పర్శ కనిష్ఠకులోటి పుట్టింది ఇంక జాతి ఇది ఎనల్ ఏర్లా ముట్టలు ఎప్పు చేరు ఎనల్ పాతేరు పావు చేరు ఆడా పండరీనాథ సమస్త జీవజాలుడు నిన్న జోకులత్త నిక్కసేరిన అత్త దేవరే వా జన్ముడు పాపం అల్తుది నరమాని యాద పుట్టి అయ్యాను నిన్న వియోగ ఇంక ఉండాడు ఎన్న ఉద్ధారం అల్తుంది ఇంక వేద తెలియంది శాస్త్రపరాంది ఆచార విచారణ జ్ఞానులు ఇది అప్పే తనకు పుట్టిన జోకలెడ మూజి జోకలు ఎడ్డ గుణ తక్కలు ఇత్తుంది కొంచి బాలేక మరలు పత్తుంది బుద్ధి ఇది అండ్లా అప్పే ఆ బాలిన మోకెం అల్పుజడ పాండురంగా ఇంచ దేవరను నెనెత్తుది భీమానది మురుకుదు మే మదపు చోకామేళే తన దిక్కొళింది తొందుల తొందు మన్నది కెలసమల్పివే కండ్రుడు గెంతువే తిక్కిన ప్రతిఫల తినిపే నిందాస్తుతి మల్తన మణిపై ఎల్లెగ దాదాల్పన చింత ఆగిద్ది దిక్కొళ్ళ భాగ్యవంతిది కండనిన కెలసు సహాయమల్పునాలు కెలస మన్నుడు గెలుపునే అండ్ల వా తత్వజ్ఞానాయకు

పోది అని నన్ను తోడు, నిన్న కీర్తి కేంద్రే నిన్న భజన వల్తుంది అని హెలియల్లకలు మాత్ర నిన్న పూజ వల్దే అంటే యాని ఈ కనుముట్టు నిన్న రూప తూతు చేదేవరే ఉడాలు పొత్తుండు ఉడాలు పొత్తుండే నేను ఎంత తోడు లౌకిక ఆశించి దేవరే ఓ

ఆదుకోడు. దేవరిని లా తెట్టాయి. ఈ దిక్కే నమ్మ పవిత్రవాదిత్తన ఈ భక్తి కేంద్రద పావిత్ర హాలమల్తే కఠబాన్లు కలవాలి మొట్టు కేరళ ఎంబారు. ఆ భక్తి భావన మెయ్ మదతుది దేవరిని చరణను పూలుదిరాలి. పత్తు వైతే తొరతేరు ఆకేరు నాలు నాలు పెట్టు లాకలా మూర్ఖ తూ అనగా ఆ పాండురంగదేవెలన నవరత్నద మాలే విమ్మిన కెకిరుడు అపగుంబె కలువేన పండ్రి బేట సాక్షి కూడా నారడు మజన పతదు వైతుంది వైదేరు మీ మతతుల్లే కొండేలు కైట్ కోలు దొన్నె కళ్ళు ఓవు తిక్కునావే కలువా ఈ దిక్కే ఉలాయిపోదు దేవరిని తెటాదిని మాత్రాత్తి భక్తి వేషపాడొందుపోదు దేవరిన మీతమిత్తి ఆభరణను కళ్ళతల వల్దా కన్నుందా కడపలేమైన కై ఓపడుమైన జీవంతవాది ఇంచా తరే కొంచెం పాతెరు వన్నగా మెల్ల కన్నుడు తూపి చూకామె అన్ననకలే ఎనందాయ కలువే పడిపారు ఎన బడవే ఆతే కలువే దిక్కేందు పన్నే ఇంక దాలు బేజారిద్ది అడా కలివేను పాపం వాడు పండ్రి బలి నిన్న కెకిలుండే ఈ నవరత్న మాలె వల్తా దేవన్న కెకిలు ఎంచపాడు ఎంచైన కన్నుండ ఉలా ఎంచబత్త ఆ దొన్ని రాకనగా తరే ఉడతది రచండి నెత్తే చోకా మెళ్ళి పన్నెండు ఏరికి ఎనిమిది

0: శ్రోతలు కేటోళ్ళు రేడియో సారం 107.8 FM, ఇదే రంధ్రం గురించి ముండింటిలో నా నిలు ఆర్జే సేఫ్లో కుతారు. సో అదేపలమే అంతరాష్ట్రీయ ప్లాస్టిక్ ముక్త దినాచరణ ఇదికి సంబంధపట్ట దగ్గర నన్ను ముండింటిను అనేక కాలం వరకు కూడా అదికి సంబంధపట్టంకితో అంగలంగలే అభిప్రాయ అంగలంగలే అనిసికి కూడా నన్నొట్టిగా చిన్నారు. సో అదేపలమే అదే నంగలే పాలన ఆకృతి అదే అనుష్ఠాన తీర్థం ఉండదు అది నంగలే కర్తవ్య ఇటుకు బట్టి జాగ్రత్త ఉండు బట్టి అనుష్ఠానత్తే బిసియతలో తెల్ల నంకు అదర బగ్గె గుంతర కొరియాల అదే అర్థం ఉండలే ఈ నెల ఇక్కడ. సో ఇంగ పలకవరణి ముత్తు నంగలొట్టిగా సామాజిక కార్యకర్త ఆయిట్టు లంకితో షహీర మేడం నంగలొట్టి ఉండు. సో ఐమరే ఇవర్ కార్యక్రమత వెల్కమ్ ఆకుంటులే కార్యక్రమతకు వెల్కమ్ మేడం.
1: అమెరికాతో పరిసర సంరక్షణ సంస్థలే ఈ 1986 ఒక అపాయకారి త్యాజ్య ఉత్పాదన ఇరియో రసాయనిక పట్టి ఆకి తింటు అదు ఫస్ట్ 5 రసాయనిక ఉండలే ప్లాస్టిక్ కార్ఖానలు సామాన్య ఉపయోగ అవరదు. ఇది ఎత్ర దుష్పరిణామ భూమి ఉంటుంది మనుష్య మారు మాత్రం ప్రాణి పక్షి ఎల్లాత మేలు దుష్పరిణామ భూమి ఉంటుంది. ఉసిరాటత తొందర మన్నరు తన్నీరు కడల్ల తన్ని కడల్లో జీవత్వ ఎల్లా గుణమట్టత పెడకాకి ఉంటుంది. కారణం వచ్చిన ఇది నాశ అంటు చంద 100 బాళకే బండే చెప్పు అది మన్నరొట్టిగా లీన్ అవుతుంది. అదే స్థానం నగల ఫుడ్ అల్ల అదొట్టిగా లీన్ అవరు. ఇది క్యాన్సర్ ఎంత గంభీర రోగత్తు కారణ అవరు మక్కల ఎలుపు మక్కల ఎదురు హార్మోనల్ ఇంబాలన్స్ പിന്നെ ഇതെല്ലാം എന്തൊക്കെയാണ് ഏറെക്കുറെ ആക്കിയുണ്ട്. ഇത് വലിയൊരു ചാലഞ്ച് ആയിട്ട് പരിണാമം ഒരു കുറെ വർഷം മുന്നേ ഞാൻ ഒരു ന്യൂസ് നോക്കിത്തന്നെ ഒരു ബൈ ഉണ്ടല്ലേ കലാസ അവർ അത് ബൈ ചമ്മ വെല്ലിക്ക് നോക്കും വെല്ലുവെച്ചു 56 kg പ്ലാസ്റ്റിക് അത് ബൈത്തിൽ അത്ര ചിന്ത ഇത് തൊന്നര ഇത്ത് അത് കലാസായത് അപ്പൊ ഇതെല്ലാം എത്ര ഒരു
0: ప్రాణి పక్షి ఎల్లో కూడా ఇది
1: కాటతే కంప్లీట్ నాశాక్యం పరిసర సంరక్షణ నగల కర్తవ్య ఇక్కడ
0: ఆయన గురు పలకండు మేడం వరంగిల వంత వరంగి పోలే యాక్ట్ ఆక్రంగిల వంత గౌరవ అంట. సో అదే పోలే మీటింగ్ మనిషి మారు
1: తెలింగ్ ఈ ప్లాస్టిక్ తయారిక సంస్థ ఉండల అనదరు ఇప జండ అండ్ తెల్ బ్యాన్ అయిపోందమా జండ ముస్లిం ఆన్ మక్కుండల్లి అంగలో బిజినెస్ లాస్ అవరు ప్లాస్టిక్ కార్ఖాని అంగందకర్ ఆల్టర్నేటివ్ అది గెచిన దకర్ చెలింగ్ ఉండలే రోడ్ డామర్ అక్కుదరు యూస్ అకర్ అది ఇప్పత డామర్ లాంటి భయంకర స్ట్రాంగ్ ఇది ఎదరు ఇనే బెడక వేగత్తు బెడక వతకతు అవరు అంగన అంద్ర అంగందకర్ అంగన అవరు ಬದಲಾವಣೆ
0: ಕೊಮಂಡಲ್ಲ
1: ಈ ಕಾಸು ಆಕ್ರಂಕುಂಡಲ್ಲ ಇಪ್ಪತ್ತು ಕ್ಯಾಪಿಟಾಲಿಸಮ್ ಎಂದ ಹೆಚ್ಚಿನಿಂಗ್ಲಿ ಅಂಗ ಕಾಸು ಮೀನ್ ಆಯ್ಲ್ ಮನುಷ್ಯ ಮಾರೋ ಪ್ರಾಣಿ ಪರಿಸರ ಅದೆಲ್ಲ ಅಂಕ ಮುಖ್ಯ ಎಂದ ಆರ್ ಎಂದ ಹಲ ಕಾಯಂಗ್ ಬಿಲ್ಲಲ್ಲ ನಂಗ ಕಾಸ ಇಂಗಂತ ನೀ ಚಂದ ವಲವಾಣಿಗಳ ವಂತದ್ದು ವನ್ಯಮಲೆ ವನ್ಯಗಳ ವಂತ ಸಾಧ್ಯ ಉಂಟು ವನ್ಯಗಳು ವನ್ಯಗಳು ಆಕ್ಟಿಂಗ್ ಆಗಿಗಳ ವಂತ ಖಂಡಿತ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಕಾರಣ ಅಂಗಲ್ಲ ಏನ್ ಕಾಸು ಮಾತ್ರ ಅಂಕ ಜೀವ ಮುಖ್ಯ
0: ಅದೇ ಅದೇ ಹೆಚ್ಚಿನ ಇಪ್ಪ ನಿಂಗೆ ಚಂದ ಫೋಲೆ ಇಪ್ಪ ನಿಂಗೆ ಡಾಮರ್ ಆಬಿಸಿ ಅಂದ್ರೆ ಚಂದ ಇದೆಲ್ಲ ಮರುಬಳಕೆ
1: ರೀಯೂಸ್ ಆಕ್ಯಾರ ಅಲ್ಲ ನಾ ಎಂದ್ರೆ ಚಂದ ಇಪ್ಪ ಆಲ್ರೆಡಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಂಪನಿ ಅದೆಲ್ಲ ಹಂಗೆಂದ್ರೆ ಹಾಕರು

పాడుబడిన ఉద్దేశం లెత్తును ఎత్తుతున్నా. తానప్ప ఏకకాలుడు సూర్యచంద్రముడులక ఈచావడి అంచందు మే కట్టుకున్న శక్తివంతెర సామర్థ్యవంతెరందల తిరుగు వరుము ఇంకొరాని మెయ్యిర్మనా ఏరాది ఏర నిన్న చావడి ఇవ్వట్లేదు ఒక విచారం అనుకోవడం అంత కందిద జోకులే.

0: అండ్ వాజాగడ ఏర్నేదుడు ఓల్పై వారింది బాచడు అనుకుంది. ఒంగిల గేణదేవంది అరసులు దాదన్న కొట్టెను పన్న బాతెరుగు చీనమే చీనమే అవునవు ఇందు బాక్యార్ కండద చట్టముని
1: ఎత్తురుద బాక్యార్
0: అంద కట్టపుని వండదానే ఇక బొట్టి కండద పుణ్యం అండి
1: అత్తి
0: అంద
1: అత్తి
0: అత్తత్త నువ్వు చేయన్న గెలిచాను గొత్తుందా ఇల్లద ముట్టి కళ్ళను గెలకాండు ఆయన నీకు కేన కేనోడు కంకునైన పనుడు ఆ బా జాగిడు యాని ఎరు ఎంచిన ఎడానే తెరుదు ఆ రీతిది కొర్రె కట్టపుణిని కొర్ర